0: 100.1 மெகா ஹர்ட்ஸ் எஃப்எம் கோல்டில் இன்று இடம்பெற இருக்கும் நிகழ்ச்சிகள் பற்றிய அறிவிப்பு கேட்டீர்கள்.
1: யார் அது? ஓ, செல்வி, வா வா வா வா. உன்னதான் எதிர்பார்த்துட்டு இருந்தேன்.
2: இந்தா சௌமியா, என்னோட பிறந்த நாள் பரிசு.
1: அடடே, ரொம்ப நன்றிப்பா.
2: என்னன்னு பிரிச்சு பாரு சௌமியா.
1: ஓ, ரொம்ப நல்லா இருக்கே. எனக்கு புத்தகம் வாசிக்கிற பழக்கம் இருக்குன்னு தெரிஞ்சுக்கிட்டு புத்தகத்தை பரிசா கொடுத்திருக்கியே, ரொம்ப தேங்க்ஸ். புத்தக வாசிப்பு மூலமா நம்ம அறிவு திறன், கற்பனை திறன், சொல்வளம், நல்ல பண்புகள் இதெல்லாம் மேம்படுத்திக்க ஒரு துணையா இருக்குமே.
2: ஆமா சௌமியா, நம்ம நல்ல பண்புகளை வளர்த்துக்க புத்தக வாசிப்பு பழக்கம் ரொம்பவே அவசியம். ஒரு புத்தகம் ஒரு நல்ல நண்பனுக்கு சமம்னு சொல்லுவாங்க இல்லையா?
1: சரி செல்வி, இன்னைக்கே இந்த புத்தகத்தை படிச்சு முடிக்க முயற்சி செய்யறேன். புத்தக வாசிப்பை நேசிப்போம், வளம் பெறுவோம்.
3: எங்களை போன்றே உங்கள் குரலும் சென்னை வானொலியின் பண்பலை அலைவரிசைகளில் ஒலிக்க வேண்டுமா? அதற்கு ஒரு பொன்னான வாய்ப்பு. வயது வரம்பு 20 முதல் 40 நீங்கள் இருக்க வேண்டும். ஏதேனும் ஓர் இளநிலை பட்டம் பெற்றவராகவும் பள்ளிப்படிப்பில் தமிழை ஒரு பாடமாகவும் படித்தவராகவும் இருக்க வேண்டும். இதற்கான விண்ணப்பத்தை facebook.com/aarchennai, instagram.com/aarchennai ஆகிய சமூக வலைதளங்களில் தரவிறக்கம் செய்து கொள்ளலாம். பூர்த்தி செய்யப்பட்ட விண்ணப்பங்களை சென்னை வானொலி நிலையத்தில் நேரில் இந்த மாதம் 25 தேதிக்குள் சமர்ப்பிக்க வேண்டும். இது பகுதி நேர பணிக்கான அறிவிப்பு மட்டுமே.
0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72 జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75 వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారి స్నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత, ఆరోగ్యం, జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం, నీటి కొరత, భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్ట్రపతి చెప్పారు.
5: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
4: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా

అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సిబిఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సిబిఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సిబిఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ధ విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం, అయోధ్యలో నూతన అధ్యయనం

అని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం అభివృద్ధి ప్రపంచపటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ధి శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక మతపరమైన వైభవాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం,

0: నగరాలకు చేసే అన్ని అధికారిక వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయోలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నేరం 7:15.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: MHz எஃப்எம் கோல்டில் இனிய திரை இசை பாடல்கள் கேட்கலாம். வசூல் ராஜா MBBS திரைப்படத்திற்காக ஹரிஹரன் சாதனா சர்க்கம் பாடியுள்ள பாடல்.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో శ్రీ సత్యం శంకర మంచివారి అమరావతి కథలు ధారావాహికన సుడిగుండంలో ముక్కు పుడక కథానిక ఇంకా పాటలు విందాం. ముందుగా ఒక భక్తిగీతం, గానం ఎస్పి చరణ్.

0: ఈవేళ్టి కథ చుడిగుండంలో ముక్కు పుడక.
1: అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెరికలు తిరిగి కోసురాళ్ల సందన సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్లకి గొప్ప సరదా. చింత చెట్లపై నుంచి కృష్ణలో దిగితే మారలేయక్కర్లేదు, కాలు అడించక్కర్లేదు, కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకొచ్చేస్తాము. అంత వేగం. ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కుని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టూ దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాం. సుళ్ళు మళ్లీ మళ్లీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ల మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణయితే దూరంగా వెళ్లిపోయింది కాని ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లింకా ఉన్నాయి. ఆ నిలవ నీళ్లలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ జంట, బాచిగాడు, సింగి. వంచిన తలెత్తలేదు, నడువు నిటారుగా నిలపలేదు. పొద్దుట్నించి చేటలతో, జల్లెలతో ఆ నిలవ నీళ్లు జల్లిస్తున్నారు. రాళ్లు ఏరుతున్నారు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇసక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బింద తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిగురుల చీరలో వెళ్లాడుతున్న బాచిగాడి ఆరు నెలల కొడుకు పాలకోసం కివ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన రెండు రాళ్లు మోపుచేసి నాలుగు చితుకులు ఏరుకొచ్చి గంజికాచింది. ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేపపిల్లల్ని ఉప్పు కారంతో నంజుకుందుకు వేయించింది. ఇక సాల్లేవయ్యా దొరా, లేచిరా, గంజి తాగుదువు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకు పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుప చువ్వలాంటి శరీరాన్ని కావిడి బద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్లగుట్ట వైపు చూశాడు. లోతుగా ఉన్న నిలవనీళ్ల వైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకుని నీళ్ల దగ్గరకొచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తళుక్కున్న మెరుపులా ఓ ఆలోచనొచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి భూమయ్యతో గుసగుసగా చెప్పింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు, సింగి. దణ్ణాలు దొరా అని నేలతాకారు. ఆ నేలతాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వెళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు. పగపట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా, వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు. ఆ గుంటలో మా ఇంటోళ్ళు ముక్కుపడక దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య. మాడు మీద కట్టిపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి, సింగికి. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా లేద్దొరా అని గిరగల్లాడుతున్నట్లు అంటున్నారు.
2: ఏడుపు లాపండే, ఆ ముక్కు పుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరు పెట్టింది. కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది, మనిషి సగమైంది. తెల్లారేసరికది తేలేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు. అది లేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్ని బుక్కి చేసేస్తుందని వాళ్ళకి తెలుసు.
3: పండే అన్నాడు భూమయ్య.
1: కందిపుల్లలా లేచినుంచున్నారు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డుకి పాలివ్వటం మరిచిపోయి బెక్కుతోంది సింగి. రెండు క్షణాల్లో సాఫైపోయిన పాచిగాడు,
2: ఎందుకే ఏడుపు, ఆ జల్లెడిటి అని నీళ్లవైపుకెళ్లాడు.
1: సంజవేళ్లయింది. జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడిచిమ్ని పెట్టుకుని సూర్యకాంత ముక్కుపుడక కోసం

0: ఉళ్ళునీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూపల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాళరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్లడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది. ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెలవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తళ్ళుక్కన మెరిసింది. ఓల్దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాళ్ళ గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసరాయి పక్క జోగుతున్న సింగికి గుండె లవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చిక్కిళ్ల మీద కన్నీటి ధారలు. సింగి భళ్ళు భళ్ళున నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బారలపైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్య గారికిచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు? పోనీ పప్పన్ను. మంచి రాయి దొరకనీయే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకుని నిలవనీళ్ల దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికిచ్చి తను రాళ్ల కోసం దేవుళ్లాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం.
1: సుడిగుండంలో ముక్కుపుడక సత్యం శంకర్ మంచివారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.
2: ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపు దండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:00 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో ఇప్పుడు గంగోత్రి ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్ మాళవిక గానం చేసిన పాట సాహిత్యం చంద్రబోస్.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన మిష్టి పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మడ అడవుల పరిరక్షణ మరియు తీర ప్రాంత జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రారంభించబడినది ఈ పథకం. మడ అడవులు తోటల పెంపకానికి ఆర్థిక సహాయం అందించి పర్యావరణ పరిరక్షణలో వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు.

కార్యక్రమంలో ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

మా కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు. మా చిరునామా 2D స్టేషన్ డైరెక్టర్, తెలుగు విభాగం, ఆల్ ఇండియా రేడియో, మైలాపూర్, చెన్నై 600004. ఈమెయిల్ chennapuritelugu@gmail.com. కార్యక్రమంలో చివరిగా అన్వేషణ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట విందాం. సంగీతం ఇళయరాజా.

0: தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్

0: ఫిన్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
0: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతక

0: దాన్ని గెలుచుకోగా రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ రజత పథకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి ఋతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్ధత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్ధత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ, సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకార ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పథకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ஆகாஷவாணி நேரம் 12:40 10 நொடி. 101 MHz FM கோல்டில் மெல்லிசை பாடல்கள் கேட்கலாம். நா கருணாநிதி இயற்றிய பாடலை பாடியுள்ளவர் பத்மாவதி நாகராஜன். பாடலுக்கு இசை TKS புகழேந்தி.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మధురమైన సమయంలో ప్రపంచ శాంతి, వ్యక్తిగత శాంతి, అంతర్జాతీయ శాంతి దినోత్సవం విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ నిర్వహిస్తారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఆకాశమంతా ఈ చిత్రం నుండి సాధనా సర్గం గానం చేసిన అనంత శ్రీరామ్ సాహిత్యం విందాం. సంగీతం విద్యాసాగర్.

శాంతి ద్వారానే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదండి, పరస్పర అవగాహన, సహకారాలతో అన్ని విభేదాలను పరిష్కరించుకోవడం, ముఖ్యంగా మానవ సంబంధాలను బలోపేతం చేయడంపై ఈ దినోత్సవం దృష్టిని సారిస్తుంది. హింస, విభేదాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు పండగ చేసుకో ఈ చిత్రం నుండి దీపక్ బృందం గానం చేసిన చంద్రబోస్ సాహిత్యం విందాం. సంగీతం ఎస్ఎస్ తమన్.

ప్రపంచవ్యాప్తంగా శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏటా సెప్టెంబర్లో వచ్చే మూడో వారంలో ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది. 1982 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. హింసకు తావు లేకుండా వివాదాలను పరిష్కరించుకోవడం దీని ముఖ్య లక్ష్యం. ఏటా ఒక ముఖ్య ఇతివృత్తంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఆ వివరాలు తెలుసుకునే ముందు శతమానం భవతి ఈ చిత్రం నుండి రమ్య బెహ్రా, మోహన భోగరాజు గానం చేసిన శ్రీమణి సాహిత్యం విందాం. సంగీతం మిక్కీజే మేయర్.

అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క ఈ సంవత్సరపు ఇతివృత్తం ప్రతి ఒక్కరి కోసం ప్రతిరోజు ప్రతి చోట శాంతిని పెంపొందించటమే. ప్రతి ఒక్కరూ దీనికై కృషి చేయాలని సూచిస్తూ ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇతరులకు సహాయం అందించడం, సానుకూల మార్పుకై పాటుపడటం, శాంతి సదస్సులను నిర్వహించడం ద్వారా పరిష్కారాలపై వివిధ తరాల యువత నేతృత్వంలో జరిగే సంభాషణలు, శాంతిని ప్రోత్సహించే కథనాలను ప్రచురించడం జరుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు జల్సా ఈ చిత్రం నుండి కేకే గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఎవరికి ఎలా వీలైతే అలా పాటించవచ్చు. ఒక జ్యోతిని వెలిగించో లేదా మౌనంగా కొంతసేపు కూర్చుని ధ్యానం చేయడం ద్వారానో ప్రశాంతంగా ఉండటం ద్వారానో చేయొచ్చు. అందరూ ఆనందంగా ఉంటేనే ఆ దేశం ప్రగతి పథంలో విజయానికి మారుపేరుగా నిలుస్తుంది. అలజడి లేని మనస్సు మాత్రమే కదా శాంతికి సంకేతం. కార్యక్రమంలో ఇప్పుడు లక్కీ ఈ చిత్రం నుండి కార్తీక్ గానం చేసిన బాలాజీ సాహిత్యం, సంగీతం సాయి కార్తీక్.

బయట ఎంతమంది శత్రువులను ఓడించినా మన మనస్సును జయించలేకపోతే వ్యర్థమే. విశ్వశాంతి వ్యక్తిగత శాంతితోనే కదా ప్రారంభమవుతుంది. మన మనస్సు ఒక మహాసముద్రం లాంటిది. అందులో కోరికలు, అలజడులు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదండి. అయితే సముద్రం ఎలాగైతే అన్ని నదులను కలుపుకుని కూడా ప్రశాంతంగా ఉంటుందో, మనిషి కూడా తన జీవితంలో ఎదుర్కొనే అనేక రకాల ఆలోచనలను స్థితప్రజ్ఞతతో స్వీకరించాలి అనేదే పరమార్థం. కార్యక్రమంలో ఇప్పుడు మహానటి ఈ చిత్రం నుండి శ్రేయా ఘోషల్, అనురాగ్ కశ్యప్ గానం చేసిన పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం నుండి హేమచంద్ర అనిరుద్ధ్ రవిచంద్రన్ గానం చేసిన పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

చిన్న చిన్న విషయాలకే కుంగిపోవడం, ఆందోళన చెందటం మన బలహీనతకు సంకేతం. మన మనస్సు ఉద్రేకం పొందకుండా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో, ఎలాంటి సూచనలు పాటించాలో పెద్దల ద్వారా తెలుసుకుని అలాంటి సూచనలను, సలహాలను పాటించడం మనకు ఎంతో ఆనందాన్ని, ఆత్మతృప్తిని కలిగిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుండి రఘు దీక్షిత్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మనస్సు చెప్పినట్లు మనం వినడం కాకుండా మనం చెప్పినట్లు మనస్సు వినేలా చేయగలిగితే మనశ్శాంతి మన సొంతం. అసలు శాంతి అంటే ప్రశాంతమైన వాతావరణం, సంతోషంగా ఉండటం, మనసులో ఎలాంటి ఆందోళన లేకపోవడం అంతర్గత శాంతి. సమాజంలో వ్యక్తుల మధ్య సఖ్యత, భయం లేని వాతావరణం, పరస్పర సహకారం ఉండడం సామాజిక శాంతి. దేశాల మధ్య యుద్ధాలు నశించి మానవులందరూ స్నేహభావంతో జీవించడమే ప్రపంచ శాంతిగా పరిగణించబడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రముఖి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం, సంగీతం విద్యాసాగర్.

మనుషుల మధ్య సహనం, ఆదరం, ప్రేమ పెరగడానికి శాంతి ఎంతో అవసరం. సమాజం యొక్క అభివృద్ధి మరియు మానవ హక్కుల పరిరక్షణకు ఇదే మూలం. మనకు ప్రశాంతతని కలిగించే ఏదైనా ఒక అలవాటును రోజువారీ మన జీవితంలో ఇనుమడింపచేయటం ద్వారా వ్యక్తిగతంగా ఆరోగ్యంగా జీవించగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే కదా తోటివారిని ప్రోత్సహించాలనే ఆలోచన, చురుకుదనం మనలో కలుగుతాయి. కార్యక్రమంలో ఇప్పుడు ఈ వర్షం సాక్షిగా చిత్రం నుండి అనిల్ గోపిరెడ్డి సాహితీ గానం చేసిన పాట సాహిత్యం విజయ్ బాలాజీ.

మరి ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నాడు అందరం ప్రశాంతంగా ఉండాలని, వ్యక్తిగత శాంతితో పాటు ప్రపంచ శాంతిని పెంపొందించాలని, దానికై మనవంతు కృషి సహకారాన్ని శాంతియుతంగా ప్రారంభిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు హృదయాంజలి ఈ చిత్రం నుండి చిత్ర బృందం గానం చేసిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెప్పు దండలు వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం.